ఆకాశవాణి ఢిల్లీ కాఫ్ఎం గోల్డ్ ఛానల్ సోదశంలో ఈ మెగా హర్ట్స్ పర్ నిషిగంధా లేకర్ ఆప్కే సాథ్ హూ మే జయతి. సభీ సున్నే వాలోకో హమారా ప్యార్ భరా నమస్కార్.